గారు బంది చోడి మాయదీ జో గారు బంది చోడి అబ్ కే బంద చుడాయే ధర్మదాస జన కర్.

గాలా తందాన ఏ రేషమి బాలా తందాన ఏ సోలా సాలా తందాన అయితే రే ఖయాలా తందాన ఏ గోరే గాలా తందాన ఏ రేషమి బాలా తందాన ఏ సోలా సాలా తందాన అయితే రే ఖయాలా తందాన హమ్ తేరే తేరే తేరే చాహనే వాలే హై హమ్ కాలే హై తో క్యా హువా దిల్ వాలే

చూచూచు సింధుబాద్ డీటైలర్ కు మెర్ర నామ చించించు చించించు బబ చించించు రాత చాందని మే ఔర్ తూ హలో మిస్టర్ హౌ డు యు డు మెర్ర నామ చించించు.